యముని నారాకే నారంగే నారూపే నరేకే కర్మంగ పరమంగ గంజయాలేకే భుజంగ ప్రయాత్ శాందే నామస్తలు ప్రణామే సమస్తలు ప్రణాసే ఆ గంజలో నామే సమస్తలు నివాసేంద్ర కామే విభూతే సమస్తలు స్వరూపే.